పాంగారున పేడ కావల సాంగకి తీదా దాశిలగా అన్న తుజా రోజచా అనుభవ అసుని కితికి.